జ్యోతి పుజతే నా గోప గయ్యా, బ్రజ భాషా హూ నా హోతీ, బ్రజ గీత కో ఉగా దో।